0: વેલકમ બેક ફ્રેન્ડ્સ, હું ફોની ફેરી આસીછી વિથ ધ શો ડાર્લિંગ લાઈફ ચિટચેટ. આ બહુથી કમ સમય રહીછી, સો આમ સહિત આમ નેક્સ્ટ કલર મધ્ય જોડી હેગલેણી. ચાલંતુ કથા હેજીબા. હેલો, ગુડ આફ્ટરનુન, કે અછંતી આમ સહિત એન્ડ કોઠ અછંતી?
1: સ્મૃતિ મેમ નમસ્કાર.
0: નમસ્કાર, બટ હું સ્મૃતિ મેમ નુહે, સુભી સુભી કહુચી, બટ ઠીક અછી, કથા હેજીબા. કે કહુચંતી, કોડુ કહુચંતી?
1: વિજય કુમાર દાસ, સૌરી, મહાસિંહપુર, ભોગરામ, કટક.
0: વિજય ભાઈ, આપણું આમ શો કુ વેલકમ. કોણ કહેબે આજનો ટોપિક વિશે?
1: આમે મુ માટ્રિક પાસ કરતા એકાલે મસેરે.
0: આજ્ઞા.
1: એટલે આમ ઘરઠુ મને બસ પાસે 3 કિલોમીટર સ્ટાન્ડ રોલ લેકી કોલેજ જીવી 2 કિલોમીટર.
0: અચ્છા.
1: પાછા પાકે દિન કુ 10 કિલોમીટર મને ચાલી કી બસ લેકી કોલેજ આસે પડે.
0: મે
1: ઘરે મુ કહે પડા સાયકલ મતલબ પુરાણા સાયકલ તો નવા દરકાર નહી, મતલબ પુરાણા સાયકલ ઉડા દિયો. પાપા સમ બોલ હા દાદા. હા દાદા. દિલ્હી પડેલા ધ્યાન દેલેની આવું હેરાન હોઉં, એત બાટ 10 કિલોમીટર ચાલ ચાલી ગલા બેળકુ મો દેહ હાત કહી જાઉ, પાઠ બી પડી પાર
0: નહીં.
1: તમે મતલબ સાયકેલ ગોટે દિયો. સે શુણી જાણી મને ব্যবস্থা কিছু করে দিলি, চুপচাপ রুহতি আর কোন?
0: আজ্ঞা.
1: এ নাই নাই নাই নাই নাই ভিতরে মোর জিদ রইল, মো কে তোমাকে আ জীবনে মাগি গিনি. সেই দিন তো কোন গলি মোর একটা কি মোর ইনকাম করি. সেই দিন তো মোর গোড়ে গোড়া বিনা পয়সা হই পারিব. মতো পয়সা নাই, আর মু তো ছাত্র, মতো পয়সা দেব কি?
0: হ্যাঁ.
1: সেদিন মোর এলআইসি এজেন্সি নিয়ে গেলি.
0: আচ্ছা.
1: তুমি পাস করার পরে পরে. তারপর সেতু বি নিরাশ হলি, পুনি মো আম গুরুজি ছিলে ললিত কানন কটক র. সে সবলে মতে হব হব, তুই ছোট পিলা হব, ব্যস্ত হো না, চেষ্টা কর চেষ্টা কর চেষ্টা কর.
0: আজ্ঞা.
1: পরে দিছর 5 থেকে 10 থেকে 50 থেকে চেষ্টা কলা পরে সে ধীরে ধীরে ধীরে ধীরে গোটে গোটে গোটে গোটে লোক মো পাখে পলিশ করলে. এইদিন ধীরে ধীরে ইনকম করে সাইকেল করলি, পাঠ পড়লি, ঘর কলি, সেই যে মোর প্রফেশন হয়ে যাইছি. আউ
0: ସେଥିପାଇଁ ତ ଆମକୁ ମାନେ ଆମ ପ୍ୟାରେଣ୍ଟସ ମାନଙ୍କୁ ଭଗବାନ କୁହାହୁଏ, ଯେ ବାପା ମା ଭଗବାନ, ଏଥିପାଇଁ ସେମାନଙ୍କର ନାଁ ବି ଆମ ଜୀବନର ଗତିପଥ ବଦଳେଇ
1: ଯାହା
0: ବହୁତ ସୁନ୍ଦର କଥା ଆମ ସହିତ ସେୟାର କଲେ, ଏଣ୍ଡ ଥ୍ୟାଙ୍କ ୟୁ ସୋ ମଚ, ଏତେ ଥଟଫୁଲ କଥା ଆପଣ ସେୟାର କଲେ.
1: ଜୟ
0: ଜଗନ୍ନାଥ. ସୋ ଏଥିରେ ବିଜୟ ଭାଇ କେତେ ସୁନ୍ଦର ଭାବରେ ସେୟାର କଲେ କି ତାଙ୍କ ବାପାଙ୍କର ନାଁ ହିଁ ତାଙ୍କ ଜୀବନର ଗତିପଥ ବଦଳିଥିଲା. ସତରେ ସେଥିପାଇଁ କୁହାଯାଏ କି ଆମେ ବାପା ମାଙ୍କର ନାଁକୁ ବି ସେମିତି ହସି ହସି ଆକ୍ସେପ୍ଟ କରିଯିବା ଦରକାର. ସୋ ଯଦି ଆପଣଙ୍କ ଲାଇଫରେ ବି ଏମିତି କିଛି ଘଟଣା ରହିଛି ଯାହା ଆପଣଙ୍କ ଜୀବନର ଗତିପଥ ବଦଳେଇ ଦେଇଛି ବା ଆପଣଙ୍କ ଜୀବନକୁ ଦେଇଛି ଗୋଟେ ୟୁ ଟର୍ନ, ତ ଡାଏଲ କରନ୍ତୁ ନମ୍ବର 0671230315. ସୋ ଆମ ସହିତ କନେକ୍ଟ ହେଇଯାଇଛନ୍ତି ଆମର ନେକ୍ସଟ କଲର, କଥା ହେଇଯିବା ତାଙ୍କ ସହିତ.
2: ହ୍ୟାଲୋ
0: ହ୍ୟାଲୋ, ଗୁଡ ଆଫ୍ଟରନୁନ, କିଏ କହୁଛନ୍ତି, କୋଉଠୁ କହୁଛନ୍ତି?
2: ମୁଁ ଜଣେ ଆଜ୍ଞା ରିଟେଲ ପର୍ସନ କହୁଛି.